ఈ స్టవ్ సో మెసేజ్ బెరుడికి మహా టైమ్ రసర లెగ్ దే ఓ దా బాకీ టైమ్ స్టవ్ సో మెసేజ్ లో వరకు మహా స్వీట్ బై ప జల్మి రేడియో వాందే హర్ మండే రికార్డెడ్ ప్రోగ్రామ్ చలీ గి స్టవ్ సో షో లసమ్ డేర్ జియాత్ వేట్ ఉకు హతా సో నరాత్ లే షై వలి ప్లీజ్ తా సో జరూర్ షో లరాజే హా ఇన్షాల్లా హా ماتا پوئٹری چکم شامل ہے کہاں